0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu.
2: సంగీత ప్రియులందరికీ నమస్కారం, శుభోదయం. ఆనందంతో నిండిన మరో అందమైన ఉదయానికి స్వాగతం, సుస్వాగతం. మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలుతో మరోసారి మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ గంట

పాటు మీకోసం సూపర్హిట్ తెలుగు పాటలు, సరదా సినీ కబుర్లు, ఆసక్తికరమైన విశేషాలు, మంచి ఆలోచనలతో మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మరి మన సంగీత సండలిని ప్రారంభిద్దామా? మీరు సిద్ధంగా ఉన్నారైతే మొదలు పెడదాం.

తెలుగు సినిమా ఎప్పటికప్పుడు కొత్త కథలతో కొత్త ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఒక విషయం మాత్రం మారలేదు, మంచి సంగీతాన్ని ప్రేమించే మన హృదయం. ఇప్పుడు మరో అద్భుతమైన పాటను ఆస్వాదిద్దాం.

మన జీవితంలో కొన్ని పాటలు సందర్భాలను గుర్తు చేస్తాయి. ఒక పాట మన పాఠశాల రోజుల్ని గుర్తు చేస్తే, ఇంకో పాట కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేస్తుంది. అదే సంగీతం చేసే మాయ.

మారిషస్లోని మన తెలుగు యువతకు ఒక చిన్న సందేశం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా మన తెలుగు భాష, పాటలు, సంస్కృతిని ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్దాం. మన మూలాలను గుర్తించుకోవడం మన గొప్ప సంపద. గుర్తించు

తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం రేడియో మనోరంజన్ మీద 94, 95.6, 98.2 మెగాహెర్ట్స్ ద్వారా శ్రోతలారా ఈ కార్యక్రమం మీకోసమే.

శ్రోతలారా, ఒక మంచి హీరో తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా కష్టపడి నిజాయితీగా ఇతరులకు సహాయం చేసే ప్రతి వ్యక్తి ఒక హీరోనే. ఈరోజు అలాంటి నిజ జీవిత హీరోలకు మన హృదయపూర్వక అభినందనలు.

ఈరోజు మీకోసం ఒక చిన్న ప్రశ్న అడగాల. మీకు అవకాశం వస్తే ఒక తెలుగు సినిమాలో ఏ నటుడితో లేదా నటితో కలిసి నటించాలని అనుకుంటున్నారు? ఆలోచిస్తూ ఈ మధురమైన పాటను ఆస్వాదించండి.

ఈ తేదీన శ్రోతలారా మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన ఎంబీసీ సిబ్బంది తరఫున మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు హృదయపూర్వకంగా అందజేస్తున్నాము. మీ ప్రతి కళ నిజం అవ్వాలని, మీ ప్రతి అడుగు విజయాన్ని అందుకోవాలని, మీ జీవితంలో చిరునవ్వులు ఎల్లప్పుడూ విరియాలని మనస్సారా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు వినబోయే ఈ పాటను మీ అందరికీ ప్రేమతో అంకితం చేస్తున్నాం.

తెలుగు సినీ సంగీతం గురించి చెప్పాలంటే ప్రేమ పాటలు భక్తి గీతాలు జానపదాలు ఉత్సాహభరితమైన డాన్స్ నంబరు ప్రతి భావానికి ఒక అందమైన పాట మనకు దొరుకుతుంది అదే మన తెలుగు సంగీతం ప్రత్యేకత

చిరునవ్వు ఖర్చు లేని బహుమతి. ఈరోజు ఇంట్లో, కార్యాలయంలో లేదా స్నేహితుల మధ్య ఒక మంచి మాట చెప్పండి. మీ చిన్న పలకరింపు ఎవరికైనా పెద్ద ఆనందాన్ని ఇవ్వవచ్చు. బంగారు

నేటి తొలి రాగాలు అనే కార్యక్రమంలో నేను మీకోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు తప్పకుండా మెచ్చుకుంటున్నారని మా ఆకాంక్ష శ్రోతలారా. మన తెలుగు సినీ ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. మారిషస్లో ఉన్న మనమంతా కూడా ఆ విజయాలను గర్వంగా ఆస్వాదిద్దాం, మంచి సినిమాలను ఆదరిద్దాం.

ఇదిగో మన సంగీత ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఇంకా కొన్ని పాటలున్నాయి మీకోసం. చివరి వరకు మీరు మాతోనే ఉండండి. నేను చెప్తూనే ఉంటాను మన కార్యక్రమం 8 నుంచి 9 గంటల వరకు. సరిగా 9 గంటలకి మన కార్యక్రమం పూర్తి అవుతుంది. అయితే ఈ పాటలు కూడా మీరు ఆనందించండి 9 దాకా.

శ్రోతలారా, ఈ ఉదయాన్ని తొలి రాగాలుతో గడిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.

మీ రోజు ఆనందంగా ఆరోగ్యంగా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఈ రోజుకు విడ్కోలు చెప్తున్నాను. వచ్చే శుక్రవారం ఇదే సమయంలో మరిన్ని మధురమైన తెలుగు పాటలు, సినీ విశేషాలు, సరదా కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చిరునవ్వుతో ఉండండి, తెలుగు పాటలను ఆస్వాదిస్తూ ఉండండి ప్రతిరోజు. విష్మాకి సెలవు, శుభదినం, నమస్కారం.